0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గాత్ర కచేరీ వింటారు. గాత్ర సహకారం శ్రీ తాడేపల్లి లోకనాథ శర్మ, వాద్య సహకారం వయలిన్పై శ్రీ నేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి రామా నీవే, కరహర ప్రియ రాగవర్ణం, ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Shri Chittur Subramanya Pillai. He is supported vocally by Shri Tadepalli Lokanatha Sharma. Accompanying him on violin is Shri Nethi Shri Rama Sharma and on mridangam is Dr. Yella Venkateshwar Rao. Shri Chittur Subramanya Pillai begins his vocal recital with Rama Nive, a varnam in rag Kharhara Priya set to Aditala.

0: ఇప్పుడు వినండి శివే పాహిమాం, కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు శివే పాహిమాం, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ కళ్యాణి, సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు జగన్మోహిని రాగంలో త్యాగరాజస్వామి కృతి శోభిల్లు సప్తస్వర రూపకతాళం.
1: లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ జగన్మోహిని శోభిల్లు సప్తస్వర సెట్ టు రూపకతాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గాత్ర కచేరి వింటున్నారు. గాత్ర సహకారం శ్రీ తాడేపల్లి లోకనాథ శర్మ, వాద్య సహకారం వయలిన్ పై శ్రీ నేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పరలోక భయము, మందారి రాగం, ఆదితాళం, త్యాగరాజ స్వామి కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్, ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్ళై. హీ ఈస్ సపోర్టెడ్ వోకలీ బై శ్రీ తాడేపల్లి లోకనాథ శర్మ. అకంపనీయింగ్ హిమ్ ఆన్ వయలిన్ ఇస్ శ్రీ నేతి శ్రీరామ శర్మ, అండ్ ఆన్ మృదంగం ఇస్ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్, యూ విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజా ఇన్ రాగ్ మందారి, పరలోక భయము, సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి శంకరాభరణం రాగంలో త్యాగరాజస్వామి కృతి బుద్ధి రాదు మిశ్ర చాపుతాళం.
1: శ్రీ చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్ళై కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ బుద్ధి రాదు, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ శంకరాభరణం, సెట్ టు మిశ్ర చాపుతాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గాత్ర కచేరి విన్నారు. గాత్ర సహకారం శ్రీ తాడేపల్లి లోకనాథ శర్మ, వాతి సహకారం వయలిన్పై శ్రీ నేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Shri Chittur Subramanya Pillai. He was supported vocally by Shri Tadepalli Lokanatha Sharma. Accompanying him on violin was Shri Neti Shri Rama Sharma, and on Murdangam was Dr. Yella Venkateshwar Rao. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you will be listening to saxophone recital by Sri Nidamanuri Nataraja, supported on special dolu by Sri N. Anjaneyulu.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ నిడమానూరి నటరాజ గారి సాక్సోఫోన్ వింటారు. శ్రీ ఎన్ ఆంజనేయులు ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తారు.
1: ఫస్ట్ లిసన్ టు ఏ త్యాగరాజ స్వామి కృతి తెలియలేరు రామభక్తి మార్గమును ఇన్రాక్ ధేనుక సెటు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా తెలియలేరు రామభక్తి మార్గమును ధేనుకారాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కృతి.

0: நெக்ஸ்ட் லிசன் டு மாரவைரி ரமணி எத்தியாகராஜ சுவாமி கிருதி இன்றாக் நாசிக பூஷிணி செட்டு ரூபகத்தாள்
1: కార్యక్రమంలో తర్వాత మారవైరి రమణి నాసికా భూషణి రాగం రూపకతాళం త్యాగరాజస్వామి వారి కృతి వింటారు.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో స్వాతి తిరునాళ్ కృతులు వింటారు. ముందుగా వినండి దేవదేవ జగదీశ్వర, పూర్వి కళ్యాణి రాగం, ఆదితాళం, గానం సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్.
2: లిసన్ టు కాంపోజిషన్స్ ఆఫ్ స్వాతి తిరునాళ్. ద రెండిషన్ బిగిన్స్ విత్ దేవదేవ జగదీశ్వర ఇన్ రాగ్ పూర్వి కళ్యాణి, సెట్ టు ఆదితాళ్, రెండర్డ్ బై శ్రీమంగుడి శ్రీ ఆర్ శ్రీనివాస అయ్యర్.

0: ఇప్పుడు వినండి సేవే శ్రీకాంతం, మోహన కళ్యాణి రాగం, ఆదితాళం, గానం కుమారి శ్రీరంగం గోపాలరత్నం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ మోహన కళ్యాణి. సేవే శ్రీకాంతం, సెట్ టు ఆదితాళ్, రెండర్డ్ బై కుమారి శ్రీరంగం గోపాలరత్నం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో స్వాతి తిరునాళ్ రచనలు విన్నారు.
1: యు ఆర్ లిస్నింగ్ టు కంపోజిషన్స్ ఆఫ్ స్వాతి తిరునాళ్.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని టిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ముసునూరి వెంకటరమణమూర్తి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ నేతి శ్రీరామ శర్మ, మృదంగంపై శ్రీ పుల్లేటి కుర్తి రామారావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సారసాక్ష పరిపాలయ, పంతువరాళి రాగంలో స్వాతి తిరునాళ్ కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You will now listen to a Carnatic classical vocal recital by Shri Musunuri Venkata Ramana Murthy. He is accompanied on violin by Shri Neethi Shri Rama Sharma and on mridangam by Shri Pulleti Kurthi Rama Rao. Listen to Sarasaksha Paripalaya, a composition of Swati Tirunal in Rag Pantuvarali, set to Adithal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి దశరథ నందన, అసావేరి రాగంలో త్యాగరాజ దివ్యనామ సంకీర్తన ఆదితాళం.
1: శ్రీ ముసునూరి వెంకటరమణమూర్తి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ అ దివ్యనామ సంకీర్తన ఆఫ్ సెయింట్ త్యాగరాజా ఇన్ రాగ్ అసావేరి దశరథ నందన సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ముసునూరి వెంకటరమణమూర్తి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ నేతి శ్రీరామ శర్మ, మృదంగంపై శ్రీ పుల్లేటికూర్తి రామారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic classical vocal recital by Shri Musunuri Venkatramana Murthy. He was accompanied on violin by Shri Nethi Shri Rama Sharma and on mridangam by Shri Pulleti Kurthi Rama Rao. This program was contributed